శ్రోతాంధ్ర ప్రచారకులు జూమ్ తెరనా కార్యక్రమ ఆకాశవాణి రౌర్కెలా 102.6 ఎఫ్ఎం ఆమర పరవర్తీ కార్యక్రమ సమాచార ప్రభాత ఏం పరే పరే మর্নিং న్యూస్ রিলে করি প্রচার করুছি আকাশবাণী দিল্লি রু শ্রোতা মানে শুনিপারে কিছু ক্ষণ মধ্যে।

శ్రోతమిని సునుచంతి ఒడియా కథ చిత్ర గీతల కార్యక్రమ ఆమగీత 102.6 FM ఆకాశవాణి రావర్కెలా కెంటరు శ్రోతందు కార్యక్రమ రేతర శునివా అనురాధాంక కంఠరు కథ చిత్ర సంధ్యా తారా.